తీగే తెసింగి అక్కడ నింతాగ బగుడి తీసుకుమని సెట్టరియన చిలికే పోయి అటకరకడ నింత నికుల్స్కం ఒల్కులు తి అడోగర్దో హో అక్కడ ద్వారా కేంద్ర నిర్దేశక ఆకాశవాణి చైబస పిన్ ఇరిల్ పిఏ పిఏ బార్గుల్ మే తి నికుల్స్కం ఒల్కులు జూపే తుండూరే అలింగ రామ్ సింగ్ చతార్థకి తమూర్ జీవంతే జోహార్.